0: హలో
1: హలో
0: నమస్కారం నమస్కారం యారు
1: రూప సార్ పోలీస్ క్వార్టర్స్ డైరీ
0: ఓకే రూప అవరే ಯಾ ಅಕ್ಷರದಿಂದ ಒಂದು ಭಕ್ತಿ ಗೀತೆ ಹಾಡಬಹುದಾ
1: ಯಾ ಅಕ್ಷರ ಸರ್
0: ಹಾ
1: ಯಾವನ ಮನ ಮರಣಿ ಕರೆಯಿತೋ ದೂರ ತೀರಕ್ಕೆ ನಿನ್ನನು ಯಾವ ಮೋಹನ ಮುರಳಿ ಕರೆಯಿತೋ